లసద్దాడిమ పాటల లలంతిక లసత్ఫాల లలాట నయనార్చిత లక్షణోజ్వల దివ్యాంగి లక్ష్యకోట్యంత నాయిక లక్ష్యార్థ లక్షణాగమ్య లబ్ధకామలత తను లలామరాజ దళిత లంబముక్త లతాంచిత లంబోదర ప్రసూర్లభ్య లజ్జాధ్యాయ.

తపస్సిద్ధికి కామినేశ్వర మనస్ప్రియ కామేశ్వర ప్రాణనాథ కామేశ్వర విమోచిని కామేశ్వర బ్రహ్మ విద్య కామేశ్వర గృహేశ్వరి.